0: Pacific Music లో రేడియో వనవాట్
1: వైకికి చమురే
0: కామల సోల్వర్ ఆఫ్ ద కింగ్డమ్ విత్ తోంగా
1: ఫీలిబుల్
0: బీట్ ఫర్ సోలోమన్ ఐలండ్స్.

0: Pacific Music లో రేడియో వనవాట్
1: ఐ కిక్ ఇట్ అమరే
0: హౌ మన సల్వర్ ఆఫ్ ద కింగ్డమ్ విత్ తంగా
1: ఫీలింగ్
0: ఆఫ్ బీట్ ఫర్ సల్వర్ ఆలెట్.